0: உங்களுக்கு ஆயுள் அதிகம். நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது மின்னல் FM.
1: అమ్మాయిలకి ప్రేమించే అబ్బాయిల కన్నా ధైర్యం ఇచ్చే అబ్బాయిలంటే ఇష్టం ఉంటది. ఆ ధైర్యం ఇవ్వచ్చుగా.
2: ధైర్యం అంటే ఎలా ఇవ్వాలి?
1: నీ డ్రీమ్ గర్ల్ ని పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటావో చెప్పు.
2: ఎలా చూసుకుంటానా?